పదకమలం వందే చైతన్య దేవస్యం విశ్రామ మందిర సనాతనోతనోర్మదీష్యం భక్తిరసామృత సింధోర్భవతు సదాయం ప్రమోదాయం భక్తిరసామృత సింధో చరత పరిభూత కాళజాల భక్తి మకరాన శీలత ముక్తి నదికాన్ నమస్యామి భక్తిరస తపస్సు శీరఖిలౌ భగవన్ మంగళ ప్రసంగస్యం అగ్నినాపి మయా సక్రియతే క్రియతే సుహృదాం ప్రమదాహయం ఈ దశ భగవద్ భక్తి